0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ టిఆర్ సుబ్రహ్మణ్యం గాత్ర కచేరీ వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ కొకొండ సుబ్రహ్మణ్య శర్మ, మృదంగంపై శ్రీ పి రామారావు. కార్యక్రమంలో ముందుగా వినండి పంచనదీశ పాహిమాం, పూర్ణచంద్రిక రాగంలో పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ రచన, రూపకతాళం.
2: Listen to a Carnatic vocal recital by Shri T.R. Subramaniam. He is accompanied by Shri Kokkonda Subramanya Sharma on violin and Shri P. Rama Rao on mridangam. Shri T.R. Subramaniam begins his vocal recital with a composition of Patnam Subramanya Iyer, Panchanadesha Pahimam, in Rag Purnachandrika, set to Rupak Tal.

0: ఇప్పుడు వినండి రీతిగౌళ రాగంలో మైసూర్ వాసుదేవాచార్య రచన మమ హృదయే ఖండజాతి త్రిపుట తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఆఫ్ మైసూర్ వాసుదేవాచార్య మమ హృదయే ఇన్ రాగ్ రీతిగౌళ సెట్ టు ఖండజాతి త్రిపుట తాళం.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ టిఆర్ సుబ్రహ్మణ్యం గాత్ర కచేరి వింటున్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ కొక్కొండ సుబ్రహ్మణ్య శర్మ, మృదంగంపై శ్రీ పి రామారావు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి తంబూరి మీటెదవ, సింధు భైరవి రాగం, ఆదితాళం, పురందరదాసు కీర్తన.
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్ Anytime Indian Music. You are listening to a Carnatic vocal recital by Shri T.R. Subramaniam. He is accompanied by Shri Kokkonda Subramanya Sharma on violin and Shri P. Rama Rao on mridangam. Continuing the concert, you will now listen to Tamburi Meetidava, a composition of Purandaradasa in Rag Sindhu Bhairavi set to Aditaal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి ఏలే మన్నవే, రేవతి రాగంలో విజయ విఠలదాస కీర్తన ఆది తాళం.
1: శ్రీ టిఆర్ సుబ్రహ్మణ్యం కంక్లూడ్స్ హిస్ వోకల్ రిసైటల్ విత్ అ కాంపోజిషన్ ఆఫ్ విజయ విఠలదాస ఏలే మన్నవే ఇన్ రాగ్ రేవతి సెట్ టు ఆది తాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ టిఆర్ సుబ్రహ్మణ్యం గాత్రక చేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ కొక్కొండ సుబ్రహ్మణ్య శర్మ, మృదంగంపై శ్రీ పి రామారావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిస్నింగ్ టు ఎ కర్ణాటిక్ వోకల్ రిసైటల్ బై శ్రీ టిఆర్ సుబ్రహ్మణ్యం. అకంపనీయింగ్ ఆర్టిస్ట్ వర్ శ్రీ కొక్కొండ సుబ్రహ్మణ్య శర్మ ఆన్ వయలిన్ అండ్ శ్రీ పి రామారావు ఆన్ మృదంగం. దిస్ ప్రోగ్రామ్ వాస్ కాంట్రిబ్యూటెడ్ బై
0: ఆకాశవాణి హైదరాబాద్
1: ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.

0: సంగీత శ్రవంతి. ఈనాటి కర్ణాటక సంగీతం కార్యక్రమంలో బి అరుంధతి సర్కార్ గారి గానం వింటారు. వాద్య సహకారం వయలిన్ శ్రీ అంపోలు మురళీకృష్ణ, మృదంగం శ్రీ బివిఎస్ ప్రసాద్.
1: ఇన్ టుడేస్ ప్రోగ్రామ్ యుల్ బి లిస్నింగ్ టు ముత్తుస్వామి దీక్షితులు కంపోజిషన్స్. ఫస్ట్ యుల్ బి లిస్నింగ్ టు గుణిజినాదీనుత ఇన్ రాగ్ గుర్జరి సెట్టు ఆదితాళ్.
0: కార్యక్రమంలో ముందుగా గుణిజినాదీనుత గుర్జరి రాగం ఆదితాళం ముత్తుస్వామి దీక్షితుల వారి కీర్తన వింటారు.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఆర్కే సూర్యనారాయణ వీణావాద్యం వింటారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి, ఘటంపై శ్రీ నేమాని సోమయాజులు.
4: Listen to a Carnatic classical veena recital by Shri R.K. Suryanarayana. He is accompanied on Murdangam by Shri Vankayala Venkataramanamurthy and on Ghatam by Shri Nemani Somayajulu.
3: Karyakramamlo munduga vinandi Varada Shri Gajamukha Devam Vandeham Mruganandana Ragamlo Swiya Rachana Rupakathalam.
4: Shri Suryanarayana begins his veena recital with his own composition in rag Mruganandana. Varada Shri Gajamukha Devam Vandeham, set to Rupak Tal.

0: ఇప్పుడు వినండి విశ్వదేవం వీరగణపతిం నమామ్యహం కృష్ణవేణి రాగం మిశ్రచాపు తాళం ఆర్ సూర్యనారాయణ రచన.
1: లిసన్ టు ఎ కాంపోజిషన్ ఆఫ్ ఆర్కే సూర్యనారాయణ ఇన్ రాగ్ కృష్ణవేణి. విశ్వదేవం వీరగణపతిం నమామ్యహం సెట్ టు మిశ్రచాపు తాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఆర్కే సూర్యనారాయణ వీణావాద్యం విన్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ వంకాయల వీర రమణమూర్తి, ఘటంపై శ్రీ నేమాని సోమయాజులు.
1: You were listening to a Carnatic classical veena recital by Shri R.K. Suryanarayana. He was accompanied on mrungam by Shri Vankayala Venkata Ramanamurthy and on ghatam by Shri Nemani Somayajulu.
0: Karnataka Shastri Sangeetha Karyakramamlo Nilaya Vidvamsula Vadyagoshti Vintaru.
1: You will now listen to a Carnatic instrumental ensemble presented by staff artists of All India Radio.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో నిలయ విద్వాంసుల వాద్యగోష్ఠి విన్నారు.
1: You were listening to a Karnataka Instrumental Ensemble presented by staff artists of All India Radio.
2: ఈ కార్యక్రమం భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే రాగం ఛానల్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర అర్పణ.
3: This program was contributed by All India Radio, Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.